0: వక్రతుండా మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురు మే దేవా సర్వకార్యషు సర్వదా. రూబరూ మిల్నే కా మౌకా నహీ పా రహా హూ అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ. ప్రత్యేక వ్యక్తి కిసి నా కిసి రూప మే శ్రేష్ఠ హోతా హే, ఇసిలియే ఆప్కి శ్రేష్ఠతా కో హార్దిక్ సే నమస్కార్ కర్తా హూ. फाहन रेडियो के सभी सुनने वालों को हार्दिक से नमन करते हुए हम सब फिर एक बार उपस्थित हो गए हैं कार्यक्रम ज्योति का प्रकाश लेकर. और ज्योति का प्रकाश में आज का संदेश में अनुराधा जी कुछ ज्ञान की बातें रखने वाले हैं और राजेंद्र जी जो भारत देश से भी जुड़ने वाले हैं और कुछ अच्छा संदेश, खास करके जो 60 साल के होने वाले हैं. शांता, जो 60 साल के होने वाला है
1: जी,
0: संदेश उसी के बारे में है.
1: ओ, अच्छा, अच्छा.
0: तो अभी तो जब हम होंगे 60 साल